0: ballerina di scacchetto.
1: Avec quoi tu l'as mis?
0: Ah, bon, je le mets.
1: Pour?
0: Ah, oui. Bravo, je l'ai fait le chien.
1: Ouais, ouais.
0: Ah, dit le mot, tu es pour quoi d'être pareil, c'est.
1: Ah, mais qui a soudé? Bon, quand je peux le dire,
0: what me said the period is talk I see.
1: What me said the period is talk I see. Avec quoi je critique le chien, voilà.
0: పైతనవ్
1: లక్ట్ కి
0: పోయినా
1: భావచి గరిది హాతవర్ల పోయి కష్ట కొరుం ఖాతుయా ఏమంటో కుఠట్యా హత్తి బరోబర్ దాండు ఖేయు
0: తిచ్ మంటుయా
1: తూచ ఆపలి తిచ్ పాడ్ డీల్ దీస్ కాడ్ మంగిని ఆల
0: ఆత బోల కాయ మనేచ దశ జాయచ భావచడా
1: ఖరే హై తుంచే ఆత ఆత భోరు కుడి కాయ్ కర్ల తూ
0: ఆత కాయ్
1: ఆత या गावर मेरी बढ़ाचे कहीं से उठे का
0: एक
1: हाँ तीन से मुझे बड़ा है बार में पानी रेज करेला काय करेल है कुछ तेरी खोपट खाला है चे
0: बगा काय नहीं आने का चल बुदे पेरी है चे चे
1: चे चे चे चे चे चे चे चे चे चे
2: घरातलं बघून रानातलं काम करायचं म्हणजे तारांबळ होत होती घरकाम थोडे होत पाणी धनधान्य स्वयंपाक रानात